అసిదినుం ద బేవఫా ఫరాక్లు లాలియా బస్ దేఖా నోర్ బస్తా సో మెసి రిడి కమా సిపర్ 342 311 22 బహనవే బానివా తా తో చికమ్ దేకనా నో మత ఓ కై మై సేజ్.